0: FM 93.5, FM 93.7, Lakana Radio ITN.
1: Lukaya, mare vede ne uni. Dukki ki wale mare memory lost kila.
2: Memory lost?
1: Call the doctor. Yaar sunnadi? మమ్మ కిరికి బుణ్యా అయ్యా సీని వెళ్ళి ముక్కు తత్తపై విడుకురని అయ్యా మాట సూపర్ డాక్టర్ ని డాక్టర్ హరియటం కీల తీయాలి
0: హినా వేవి సింధు అన్న FM 93.5 FM 93.7 హందేవి హతర వెద్ది ట్యూన్ కరల త్యాగన్
3: Even in driving, Chamit and Charu.